0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ఇంత మోడి సారంగ రాగవర్ణం ఆదితాళం తిరువత్తియూర్ త్యాగయ్యర్ రచన.
2: Listen to a Karnataka classical vocal recital by Shri M.S. Balasubramanya Sharma. He is accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on mridangam by Shri Mullapudi Shri Ramamurthy. Shri M.S. Balasubramanya Sharma begins his vocal recital with a varnam of Tiruvathiyur Thyagayyar in Rag Saranga, Intha Modi, set to Adithal.

0: ఇప్పుడు వినండి మహిమ దక్కించుకోవయ్య ఋషభ ప్రియ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ ఋషభ ప్రియ. మహిమ దక్కించుకోవయ్య సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గాత్రక చేరి వింటున్నారు. వాది సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri M.S. Balasubramanya Sharma. He was accompanied on violin by Shri Kokkunda Subramanya Sharma and on Murdangam by Shri Mullappudi Shri Ramamurthy. This is Ragam 24/7 DTH, Anytime Indian Music.
0: Karnataka Shastri Sangeetha Karyakramamlo Shri M.S. Balasubramanya Sharma Gatraka Cheri Vintunaru. Pati Sahakaram Violin Pai Shri Kokkunda Subramanya Sharma, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో చివరిగా వినండి అంబనాథు విన్నపము. తోడి రాగంలో పల్లవి గోపాల అయ్యర్ రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ. హిస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. Shri M.S. Balasubramanya Sharma concludes his vocal recital with a composition of Pallavi Gopalayyar, Ambanadu Vinnapamo, in Rag Todi, set to Adital.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri M.S. Balasubramanya Sharma. He was accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on mridangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you will be listening to saxophone recital by Sri J Venkateswarlu, supported on Dubai Sri U Venkateswarlu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకటేశ్వర్లు గారి సాక్సోఫోన్ కచేరీ వింటారు. ప్రత్యేకటిపై సహకారం అందిస్తారు శ్రీ యు వెంకటేశ్వర్లు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన రఘునాయక ఇన్ రాగ్ హంసధ్వని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying saxophone recital by Sri J Venkateswarlu, supported on dolu by Sri U Venkateswarlu.
1: Ragam nirantara Bharatiya sangeet sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకటేశ్వర్లు గారి సాక్సోఫోన్ వాద్య కచేరి వింటున్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు శ్రీ యు వెంకటేశ్వర్లు.
0: నౌ లిసన్ టు విజయాంబికే ఇన్ రాగ్ విజయనగరి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తర్వాత విజయాంబికే విజయనగరి రాగం ఆదితాళం ముఖ్య భాగవతార్ కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone recital by Sri J. Venkateswarlu, supported on Dolu by Sri U. Venkateswarlu. The program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీజే వెంకటేశ్వర్లు గారి సాక్సోఫోన్ వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీయు వెంకటేశ్వర్లు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకటకవి రచనలు వింటారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ విఘ్నరాజం భజే గంభీర నాటరాగం ఖండచాపు తాళం.
2: Listen to compositions of Uthukadu Venkatakavi rendered by Kumari B. Lalita, Srimati B. Haripriya and Shri D. Seshachari, conducted by Shri N. S. Srinivasan. The rendition begins with the composition in rag Gambhira Nata, Shri Vignarajam Bhaje, set to Khanda Chaputal.

0: గంభీరనాట రాగంలో కృతి విన్నారు.
1: దట్ వాస్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ గంభీరనాట.
0: ఇప్పుడు వినండి, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మోహన రాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళ త్రిశ్రనడ.

0: మోహన రాగంలో కృతి విన్నారు.
1: దట్ వాస్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మోహన.
0: ఇప్పుడు వినండి మధుర మధుర వేణు గీత మోహ అఠణ రాగం ఆదితాళం.
1: లిసన్ టు మధుర మధుర వేణు గీత మోహ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠణ సెట్ టు ఆదితాళ్.

0: అఠాణా రాగంలో కృతి విన్నారు.
1: దట్ వాస్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠాణా.
0: ఇప్పుడు వినండి నతవర తరుణి సహవాస విలాస కన్నడ గౌళ రాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడ.

0: కన్నడ గౌళ రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడ గౌళ.
0: ఇప్పుడు రాగమాలికలో మాధవ పంచకం ఆదితాళం.
1: లిసన్ టు మాధవ పంచకం ఇన్ రాగమాలిక సెట్ టు ఆదితాళ్.

0: झंझोटి రాగంలో కృతి విన్నారు.
1: You just heard a composition in Rag Jhanjhoti.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకట కవి రచనలు విన్నారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
1: You were listening to compositions of Uthukadu Venkatakavi rendered by Kumari B. Lalita, Srimati B. Haripriya and Shri D. Seshachari, conducted by Shri N. S. Srinivasan.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni nirantaram meekandinche pratyeka sangeeta sravanti ragam. Karnataka Shastri Sangeeta karyakramamlo Srimati S. Vasundhara Devi gaanam vintaru. Vaadya sahakaram violin pai Shri N. C. Madhav, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి. ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన లంబోదర మవలంబే రూపక తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic classical vocal recital by Srimati S. Vasundhara Devi. She is accompanied on violin by Shri N. C. Madhav and on Murdangam by Shri Mullapudi Sriramamurthy. Listen to Lampodara Mavalambe, a composition of Mysore Vasudevachar in Rag Kambhoji set to Rupaktal.

0: కాంబోజి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన విన్నారు.
1: దట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ కాంబోజి.
0: కార్యక్రమంలో చివరగా వినండి అన్నమాచార్య కీర్తన కొనరో కొనరో మీరు మోహన రాగం మిశ్ర చాపు తాళం.
1: శ్రీమతి వసుంధరా దేవి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మోహన కొనరో కొనరో మీరు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: మోహన రాగంలో అన్నమాచార్య కీర్తన విన్నారు.
1: దట్ వాస్ అ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మోహన.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసుంధరాదేవి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ వసుంధరాదేవి. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎన్సి మాధవ్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.